ధని సగ సగ మద గమ ధని మదని స ధని సగ మగ స సని ద మగ మగ స పియా సంగ లర పచ తాని పియా సంగ సగ మగ సగ మద మగ సగ మద ని ద మగ సగ మద ని స ని ద మగ సగ మద ని సగ స ని ద మగ సగ మద ని సగ మగ స ని ద మగ స పియా సంగ లర పచ తాని ఈ మే దేఖో ఏ